సంస్కృతి సింధు విశాల కరాళ మహాబల కాల ఝషగ్రసనార్థం వ్యగ్ర సమగ్ర ధియం కృపణం చ మహామదనక్ర